దేవర్షి నారద భగవాన్ కీ జై. నారద భక్తి సూత్రాంచం చింతన ఆపణ కరత ఆహోత్. పరమ ప్రేమ ही भक्ति की व्याख्या आपण पाहिली. असं परम प्रेम ज्याला प्राप्त